సమస్యలు. దాని వ్యక్తులకు ఒక ఫీలింగ్ అనేది ఉంది. ఒక లోకాల్ సిగ్గారు ఓ నెలగొని కాబట్టి సీతన ఆరు లోకాల్ అతను కలగలేదు మోరస్ మైల్ అయితేనే కాదు డిపోస్ ఇదే మాకు టెంకి కూర తీరేటప్పు సైతల కూర తీరేటప్పు మాకు వేసేసిన తర్వాత నేను హౌస్ వేరే అచ్చారు మూడు పరి కుంభాసిరే